అగ శ్రీ విచిత్ర వీర హనుమన్ శ్రీకాయుషాయ నమః. శ్రీ విచిత్ర వీర హనుమన్ శ్రీరామచంద్రో భగవాన్ ఋషిః సహస్రుప ఛందః శ్రీ విచిత్ర వీర ఓం రాం అనామికాభ్యాం నమః.

శరణం జానస్తంభ మహతమ పరపాణినం చతుర్భుజం మేషవాహం వరదం చ ధరాసుతం.

శ్రీ ఆదిత్య కవిత్ర మహామంత్రస్య అగస్త్యో మహర్షిః అనుష్టుప్ ఛందః ఆదిత్యో దేవః.

అగ శ్రీ విచిత్ర వీర హనుమనమానా మంత్ర శ్రీకాయ నమః మధ్యమాభ్యాం నమః అనామికాభ్యాం నమః గణికాభ్యాం నమః.

సంపూర్ణ జగేశ్వరాగతం త్రైలే మహాదేవ ప్రియం హరి కులవర్తి హరి మహాద్రాహి శరణాగతం చిదగ్రీమల సంభూత రాజ్య వైభవకారిణి ప్రకటీతాం సురేశాని వందే త్వం రామ త్వదీయ